దేవుల పిటియట. కబురు పిటియట. నావల పిటియట. కల్పిటియట. www.kalpitiyata.com.